గుడ్ మార్నింగ్ అప్పుడు అవన్నీ ట్యూన్ కొచ్చింది 100.4 ఆకాశవాణి రెయిన్బో కాటిక్ దల్సి దల్తా కొన్ దల్సి దల్తా క్షితి ఓమిత్ర ఆశాపడంగ సహిత కిచి మార్నింగ అప్డేట్ కు నీకి ఆపడంగ పక్కరే పహంచి జైచి అండ్ ఆజ మార్నింగ అప్డేట్ ఆమె స్టార్ట్ కరిబా వెదర్ రు ఇస్ పాగ సాధారణత సుఖిలే రహిబ ఆజ హైస్ టెంపరేచర్ రహిబ 35 డిగ్రీ సెల్సియస్ ఏవం లోయస్ టెంపరేచర్ రహిబ 26 డిగ్రీ సెల్సియస్ ఆ హ హ్యూమిడిటీ 80% రహిచి ఏవం పవన 8 కిలోమీటర్ పర్ అవర్ రే బహిబ ଆଉ ଯଦି ଖରା ଗରମ କଥା କହିବା ତାହେଲେ ବହୁତ ଅସହ୍ୟ ଗରମ ଅନୁଭୂତ ହେଉଛି ତେଣୁ

வெல்கம் பேக் டு கொச்சின் மியூசிக்கல் யூ 100.4 ஆகாஷவாணி எஃப்எம் ரெயின்போ கடக் தெல்ச தெல் தக்ரே ரேடியோ ஹம்சவர் சாகர் அச்சு ஆப்பணங்க சைத சு சல்சி கிச்சு கதா கிச்சு கீதா ଆଉ କିଛି କଥା କିଛି ଗୀତରେ ଆଜି ଆମେ କଥା ହେଉଛେ ମାଆର ମମତା ସେ ସମ୍ପର୍କରେ। ଫ୍ରେଣ୍ଡସ୍, ମା ଏହି ଶବ୍ଦ ଭିତରେ ଲୁଚି ରହିଛି ସ୍ନେହ, ତ୍ୟାଗ, ସହନଶୀଳତା ଓ ଅସୀମ ଭଲ ପାଇବା। ମା ନିଜେ ଦୁଃଖ ସହି ସନ୍ତାନର ମୁହଁରେ ହସ ଦେଖିବାକୁ ଚାହାନ୍ତି। ପିଲାଟି ଛୋଟବେଳେ ରାତିରେ କାନ୍ଦିଲେ ମା ନିଜର ନିଦକୁ ବି ଭୁଲି ଯାଇଥାନ୍ତି। ପିଲାଟିଏ ବଡ଼ ହେଲା ପରେ ମଧ୍ୟ ମାଆର ଚିନ୍ତା କେବେ ହେଲେ କମିନଥାଏ। ସତରେ ମାଆର ମମତା ଏମିତି ଏକ ଛାୟା ଯାହା ସାରା ଜୀବନ ଆମକୁ ସୁରକ୍ଷା ଦେଇ ରଖେ।

ప్రథమ గీతటి ఫిల్మ్ మస్తానరు గాయంతి లతా మంగేష్కర్. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

ఇదెంత ఉంది నంబర్ 09495963210 ఆఫీషియల్ వాట్సాప్ నంబర్ ఇవ్వచ్చి 8895254200 త శ్రోతా బంధు మనకు బా ఆమర జో సంగమనే అచ్చంతి సేమనకు గోటి అనురోధ రహిబ జి జేము సమయ వ్యవధాన దియా జైచి ఆమర రెయిన్బో ఎస్ఎంఎస్ పై సేయి సమయ వ్యవధాన మధ్యరే ఎస్ఎంఎస్ కరంతు సంధ్యా వేళు ఆమ పక్కు గోటి పరి గోటి ఎస్ఎంఎస్ ఆసి పహంచి జౌచి తేణు సమయర పాబంది ఆమ పక్కరే రహిచి జే ఘంటై భితరే ఆమే జెతికి గీత పారిబు సెతికి బజేబు చేష్టా కరిబు సమస్తంకర గీతకు నవా పై జో మనకర గీత జైపరిబ నహి చేష్టా కరిబు సే సమ ସମସ୍ତଙ୍କର ନାଁ କାର୍ଯ୍ୟକ୍ରମରେ ଆଡ୍ କରିବା ପାଇଁ ତେବେ ଆଉ ଅଧିକ ଗପସପ୍ର ମାହୋଲକୁ ନ ବଢ଼ାଇ ଆରମ୍ଭ କରିବା ରେନ୍ବୋ ଏସ୍ଏମ୍ଏସ୍ ରେନ୍ବୋ ଏସ୍ଏମ୍ଏସ୍ରେ ପ୍ରଥମ ଏସ୍ଏମ୍ଏସ୍ କରିଛନ୍ତି ନିର୍ମଳା ବେହେରା ସନ୍ତୋଷ ବେହେରା ନାତୁଣୀ ଆଦ୍ୟାଶା କଣ୍ଟୋଳ ଆଠଗଡ଼ରୁ ତାଙ୍କ ପରେ ପରେ ଏସ୍ଏମ୍ଏସ୍ କରିଛନ୍ତି ଆଲୋକ ଚନ୍ଦ୍ର ଜେନା ଜାଇଲୋ କଟକରୁ ଏବଂ ଦୁଇ ଜଣ ଯାକ ସମସ୍ତଙ୍କୁ ହାପି ମଦର୍ସ ଡେ ଜଣାଇଛନ୍ତି ଏବଂ ଆଲୋକ ଚନ୍ଦ୍ର ଜେନା ଲେଖିଛନ୍ତି ମଦର୍ସ ଡେ ଉପଲକ୍ଷେ ମୋ ବୋଉ ଏବଂ ମା ଦକ୍ଷିଣ କାଳୀଙ୍କୁ ଯେହେତୁ ବହୁତ ବେଶୀ ଭଲ ପାଆନ୍ତି ତେଣୁ ମୋର ସବୁ ଦୁଃଖକୁ ସେ ହରଣ କରନ୍ତି ସେଥିପାଇଁ ଗୀତ ଶୁଣିବାକୁ ଚାହିଁଛନ୍ତି କରନ୍ ଅର୍ଜୁନ ଫିଲ୍ମରୁ ପହଞ୍ଚୁଛି ସାଥୀ ଆପଣଙ୍କ ଫର୍ମାଇସ୍ର ଗୀତ ବ୍ୟାକ୍ ଟୁ ବ୍ୟାକ୍